ఆకారం వ్యాప్తంగేన చరాచరం తత్పదం దర్శితంగేన తస్మై శ్రీ గురువే నమః. పాంచద్రవథమోయ భూమి కప్తోహన్ విదున దైవం కుమయోహన్ విరివ అదుగుమ్లవ విద్యాగి మహామహాసాగర దుద కుప్పాయ్ దునలం జింగ్లం తాక్ పిరివ తోలవైగి హే గురుదేవ్ నంగి చోరోంద హన్న హన్న చంజరి. సర్వే భవంతు సుఖినాః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశంతు మా కశ్చిత్ దుఃఖవాత్ భవేత్. ఓం శాంతి, ఓం శాంతి.